ఎరుద్రాయను దోన్ ఊర్సన్ చక్ సకైల చర్క బుర్గ్యాం జీ మిషి మార్చే ఫర్మాన్ రీతానా టీ బల్ తెరు లక్టుల బుర్గ్యా గేవన జూజే సంగత ఈజిప్త పలాయన్ కన్ తైన్స దౌంతానా తినే బొగ్లేలి తీ దూక్ నజరేద పాటి ఆయిల ఉపరాం బుర్గో జేజు వాట్ట వాట్ట వాట్ట వాడతానా తో దేవాళ తైన్స సుకోన్ పడలో అని తైన్స తో కొస్ తైన్స సుకోన్ పడలే వేళ ఈ అర్ధి వాట్ పాటి ఆయిలి పాటి దౌంతాత్ కంతిస్త బేజారాయన్ జేజూ సొత్తాత్ అని జేజూ సొద్లే ఉపరాం దేవాళన్ తో ఆసా పుతా తు అసే కిత్యాక్ కెలే మూడు సంగలే వేళాత్ ముజ్యా బాపాచ్యా గారు హావే ఆసచే సర్కే నెయి మనం అసలు ఉత్తరం ఉలయతానా తికా బొగ్లలి తీ దూకు తీస్ వర్షంసో పూత జేజూ పవిత్ర స్నాన్ కాన్ గేవన్ గర్ సోడన పొరగట్ మిసావు కురు బైసన్ సర్తానా గర్ తిర గరచి తిరస్కార కర్న అవ ఎక్ సూర సన్నున్ పొయ్ సర్తాస్తానా తికా మెళ్ళలి తీ దూకు జేజూచి విషాంత్ నగజల్లే ఉలోన్ తచి నిందా కురు గడపం కర్న తకా తిరస్కార కర్న కుర్సాచ మరణ దేవన కాంటాస మొకట్ సన్సోన బరాసో కురిస తజ కందార్ దేవన సగ్గల లోకా ముఖర్ తగ విణంగ కర్న కుర్సార్ ఉంకొళం తీన్ కిళ్ళని మార్తాస్తానా అంతోచ ఒళ్ళు ఒళ్ళని తే మరణతో మర్తాస్తానా కుర్సా ముడి ఉబి అసలి తీ ఆవై దోళ్యాసన్ కుర్డి జావున్ ఆతాసన్ అత్నాత్లేరి జావున్ తోండాసన్ కాయ ఉలంగ్ సకనస్తానా జావున్ అసహ్యపణి ఉబి అసలి తీ స్త్రీ సగ్గళి దేవాచి ఖుషి మన తీ మానున్ గేతా దేవాచ ఖుషి కల్తీ మన గల్తా ముజ మొగచ బాబడినో నికున్ తీ నిరాశీ జాయినా తీ బుర్వషాచి జాతా నికున్ తీ కంగల్ జాయినా మగ తీ జైతే ఉన్న తా ముజ మొగచ భవన బయనినో నికున్ తీ సర్గర సంసారచి రాణి మన పర్గడ్ జాతా ఓయ్ ముజ మొగచ బాబడినో ఆమ్చా దిస్పట్చ జీవితాన్ జతర్ ఆమి ముజి ఖుషి కురుంగ్ హావ్ ఫుడే సొర్లో జాల్యార్ ముజే ఖుషే పరమణే జాయచే మూడ మాకా బొగలే జాల్యార్ హావ్ కెదింగస్ సమాధానీ వ సంతోష్ పరి జావ్ సకనా కెదింగస్ మగార్ దేవాచీ ఖుషీ జావుం ది మనో దేవాచ ఖుషే గల్తీ మాన్ గాల్న జర్ తర్ హావ్ సల్తా జాల్యార్ మాకా రాగ్ యోసో ఉణో జాతా మాకా బేజారాయ్ జావచే ఉణే జాతా వా జగడ్యా కారాడ్ జావచే ఉణే జాతా వా పాతకాం కర్చీ ఉణే జాతా దిఖో నో ఆమ్చే సగ్ళే జీవితాంత్ దేవాచీ ఖుషీ ఆమ్చే జీవితాంత్ జారీ జావుకు జాయ్ మళ్ళే సత్ దేవాచే ఉతర్ ఆమ్కాన్ దితా దేవాచీ ఖుషీ ముజే జీవితాంత్ జారీ కర్తాస్తానా హావ్ దేవాసో భుర్గో జాతా దేవాచీ దూ జాతా దేవాసో పూజ జాతా అని దేవాచీ ఆవయ వా బాపయ జావ సక్తా దిఖో నో దేవాచీ ఖుషీ ముజ్యా జీవితాంత్ కర్తాస్తానా ముజ్యా మొగాచ్యా బాబడినో కల్తే పోణ భోగ గర్జేచే కల్తేపణాన్ జర్ తర్ హావ్ కుటుంబాన్ జియేతా దిఖో నో కల్తేపణాన్ జియేతా ఆస్తానా హావ్ సక్కడా మొగాన్ స్వీకార్ కర్తా ముజీ ఖుషీ మాత్ర నీ తుడి పుటి ముజ్య బయలేచీ ఖుషీ ముజ్యా భుర్గ్యాంచీ ఖుషీ జావ ది మూడు మంటా ముజీ ఖుషీ మాత్ర నీ ముజ్యా గోవాచీ ఖుషీ ముజ్యా భుర్గ్యాంచీ ఖుషీ జావ ది మూడు మంటా కిదే మనార్ హావ్ ముజ్యా ఖుషీ చేర్ పత్యున్నా దేవాచ్యా ఖుషీ చేర్ పత్యున్న సా తుడి పుటి ముజ్య మొగచ్చా బాబడినో ఆమె చిత్తలు ఎంత జాయిచే ఆమె సంగలు ఎంత జాయిచే అశే జాయిచే మళ్ళీ అశేన్ జాయిచే తసే మళ్ళీ తసేన్ జాయిచే తుడి పొటి గాయలు సోడవణే జాలే జాల్యార్ ఆమె సుసూ జాయినా దిగురు ముజ్య మొగచ్చా బాబడినో అసలు చింత మోతిన దోర్త అసలు జో మంటా ఆమె దేవాచీ ఖుషీ కురుం ఫుడే సర్యా దిస్పట్టి ఆమ్చే జీవితాన్ దేవాచీ ఖుషీ దిగురు కీర్తన్ గారు మంటా అబ్లే తూజీ ఖుషీ కోరుం హావేతా సుర్వేస్పోరా ప్రవాది మంటా అబ్లే తుజి ఇజాయా మంటా అబ్లే తుజి ఖుషీ కురుం హావేతా సుర్వేస్పోరా తుజా త్యా లోకా మోదే ఎక్ సునే వాగ్తా మోదే బొక్రు కొసు జావుక హావేతా తల్వారికం బొళం బిహోసోనా వా ఉత్కాచే లోటు పడోనావు కంగల్ జావుసోనా ఉజాచో జిబో పడోనావు బ్యాన్ తర్తర్సోనా శివాచా దొలిన్ ఒక గలే జాల్యారి హావ్ కౌజోసోనా తల్వారిచే మార్మక మెళ్తిద్దల్యారి హావ్ బిహోసోనా అని బాణాచే మార్మక ఇతిద్దల్యారి హావ్ దక్షోసోనా తుజే ఉతర్ పర్గట్ కురోంకు తుజే ఖాతీర్ ముజే రగత్ వరోంకు తుజే ఖాతీర్ ముజే జీవిత సమర్పిత్ కురోంకు హావ్ తయార్ ఆసా సర్వేశ్వరా హావ్ తయార్ ఆసా అబ్లే తుజీ ఖుషీ కురుంకు ఆవేతా మంటా ఇజాయ్యా ప్రవాది వా ఎజేకిల్ వా జెరేమయ్యా ప్రవాది వా జోనా ప్రవాది ఇత్యాది సర్వ ప్రవాది జమగచ బాబడినో తుజీ ఖుషీ కురుం ఆవేతా మనను బయసర్లి మోరీ తుజీ ఖుషీ కురుం ఆవేతా మనం బయసర్లే ధర్మ దోతో తుజీ ఖుషీ కురుం బయసర్ హావ ఆసా హావ బయసర్తా మనను సంగలలో సాం పావులో
तुझी खुशी करूँ हम तैयार आसा म्हणून सांगलेले सगळे सात भक्त मुझे मगाचे

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామిషనేశ్చరం తన్నమామిషనేశ్చరం తన్నమామిషనేశ్చరం. స్వామి సర్వాపరాధాలను ఇరే రక్షణ మల్పుడు, ఇరే రక్షణ మల్పుడు.

0: అంటే ఉంజే చోరే గల్ఫ్కు పోపు నీకు దుమ్మెం కొంచెం అది మా ఆవిడు కడేకి ఎంక సెట్ అయిన పొన్న నాయ కొడుతుడిని
1: ఎంచిన ఇదం జియో సిమ్ కొరల కొరందు పోపునే పూర
0: నమ్మ సమాజ సేవ
1: అంచెవర కొరందు ఆవంది
0: అంచ ఇత్తే పొన్ను దాకు జవి
1: అవుదానే
0: ఇత్తే ఒంజి పొన్నుల ఎంక సెట్ ఆపుజి
1: అవుదానే ఇరగా పుజితే
0: పొన్ను తూయిన పొన్ను పురాను ఇరం చూరు కప్పు ఆయారు
1: ఇరు
0: మా
1: ఇరవ దుమ్మస్తు బల్దితా
0: దుమ్మి ఎంచేత్త ఇరే ఒత్తుజా ఓటు గుత్తురేకు దుమ్మి ఆన తూతోడు మారే నాను ఛే బొల్దు బొల్దు బొల్దు బొల్దు పరంద టొమాటో లేకైతాను
1: పరంద టొమాటో బొల్దా
0: పరంద టొమాటో బొల్దా తావు
1: బొల్దు తెత్తి
0: ఓ బొల్దు తెత్తి
1: తమిళ కెంపు
0: టొమాటో కెంపు ఆ బొల్దు బొల్దు అది బొల్దు తెత్తి దలకైతే ఇచ్చే తులిగే
1: ఎంచేతారు
0: పొత్తు పోయిన బతి దలక

0: தும்புடு போனகா இது கொஞ்சம் கொட்டை பார்த்து ட்ராப் செய்ஞ்சா கொஞ்சம் கொட்டை பார்த்து ட்ராப் செய்யறது
1: நான் பண்ட என் கொஞ்சம் கொடை குரலேந்து காரியகர்த்தனக்குள் பிடிச்சாத்த கொடை காரியகர்த்தனக்குள் பண்ணு எதிர் பாட்டிதான சின்ன கொடை கொடை பத்திர வல்லி தும்புத வெட்டிகாலி
0: என்னத்தாலும்ட
2: கர்கல்
1: பொண்ணு
2: ఇంచిన కాళ్ళ కలిచిగా
3: చెప్పి ఆ పొంజన బాలే చూస్తారు
2: ధనమే
3: ఆ పొంజన బాలే ఇంచి బాలే
2: ఇంచి ఎత్తుంది
3: కప్పు కప్పు
2: కప్పుల బాలే
3: మజ్జిగ తుండి
2: ఓ దేవా
3: తిరగొత్తిజా
2: ఎంకుత్తు యాన పెద్ద అయిని
3: ఆత్తల కప్పు
2: ఆత్తల కప్పుద
3: ఎన్నమ్మ పెట్టిన బాలే
2: అవు బొల్దు
3: ఆ పొంజ పెళ్తిన బాలే
2: కప్పుద
3: ఆ పొంజ ఆ బాలే స్టిచ్
2: ఓ కప్పుద బాలే
3: కప్పక ఎన్న

ఇతనికి భవిష్యత్ సమయం అయినట్టు వంతింది. ఎందుకంటే ఈ భాష, ఈ భాష ఇంగ్లీష్ స్వభావ ప్రభావ అపవాద అయితే ఈ భాష తన సొంతంటే మరి అయితే దేవుడు చెల్లి ఈ భాష ఆసక్తి ఉన్నది కుతూహల కలవదు. ఈ భాష ఇదికున్న ఇతిహాస ఇతిహాస అయితే ఈ నాతో వర్షస్ ఇప్పటి ఇతిహాస ఈ భాష సాధించి అది నాకు అద్భుతమైన సాహిత్య శ్రీవైపుణ్యత అదే పని ఉన్న భాష ఎల్లున్న ఇట్లా చెడ్డది నాకు మనం కోరుకుంటాం. ఇది మహిళల పాటు మహిళల పాటు దత్తపాటు కొన్ని పాటు అతి పాటు ప్రతి పాటు ఇది ఒక అదే పని కన్నడ

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామిషనేశ్చరం తన్నమామిషనేశ్చరం తన్నమామిషనేశ్చరం స్వామీ సర్వాపరాధాలైన ఎంచిన ఆచిరవద్దు ఆ దేవరిని ఆను సుగితనవే సమ ఉన్ని తింగులు బరిలంచిన యాను కన్ను బులాదు తూనగా జన సాలుగట్టుది బరుందుళ్ళేరు దాదాందుకు ఎన్నగా అరసుల ఆదేశాతడు నుప్పు నీరు కొరలి పండుది అప్పగండ ఈ మనసు ఏది కొరనేది పండ ఆ శనిదేవరే అరసు ఆయన చంద్రశయనగు ఈ బుద్ధి కొరదు పొడు అంచాదు ఆయనే బతుదు ఈ జనకులకు ఆదేశ కొరనేది అవరా ఇనికానగా ముక్కులు మాత ఒరియొరి ఒన్యొన్ని సొత్తును బతుంది బయదేరు ఈరు ఈ ఊరుద జనకులు ఏది ఎడ్డెంది నగలు తూలే ముక్కులైన నాయలు పిశాచులు ఇంచబండదు రక్కసరు ఇంచబండదు అను వరం బంజిబేరుడు నెరియే అన్న మిగిలి ఎడ్డెంది నగలు

0: ఎంత మంచి ఫన్ కొడుతుక
1: రెడ్డి
0: సారదాగం తుక పోపు
2: చిందిగంటే
0: ప్లేటెడ్ పోపు రెడ్డి సారదాగం
3: down the track, good connection from Matthew Hayden, and that has gone for 6 runs.
0: కుడారా
1: అత్తే ఎంకదాల నిన్న కాసు పోడుంది నిన్న ఎడ్యుకేషన్ కోసం మాత్రం నెక్స్ట్ బాల్ నో బాల్
0: పాడు చెంది పాడు వాచి సాగుండు పోడాచి వాచ్.